పాట, ఒక పాట నా చెల్లు పాడిన పాట. సో సాంగ్ పాట, ఒక పాట, వన్ సాంగ్. నా మై చెల్లెలు, మై సిస్టర్ పాడిన పాట. మై ద సాంగ్ దట్ మై సిస్టర్ సంగ్, దట్ ఈస్ ద పాట, ఒక్క పాట. వాట్ అ లవ్లీ వాయిస్ దే ఆఫ్ ఆల్వెన్ టగా. స్టే ట్యూన్డ్, దిస్ ఇస్ సంగీత నిలయము ఆన్ లోటస్ ఎఫ్ఎం.

వాళ్ళ ప్రేమను వెన్నెలతో ప్రియురాలని జాబిళ్ళతో పోల్చుతూ సాగే ఒక మధుర గీతం నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల. ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచయంలో ఈ గీతం సుస్వరాల మాధుర్యంతో ఈనాటికి తెలుగు సంగీతాభిమానులు హృదయాల్లో ఒక ఎవర్గ్రీన్ మెలడీ అని మనము చెప్పొచ్చు. సో దిస్ ఇస్ నీవే జాబిల్లి, నీవే జాబిల్లి నీ నవ్వే వెన్నెల. వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్ హియర్. లెట్స్ టేక్ లిసన్ టు దిస్ ఓల్డ్ క్లిక్. హోప్ యూ ఎంజాయ్ దిస్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ లోటస్ ఎఫ్ఎం సంగీత నిలయము.

0: నీవే జాబిలి, నీ నవ్వే వెన్నెల. సో బ్యూటిఫుల్, ఇజంట్ ఇట్? వెల్, దిస్ వాజ్ ద మ్యూజిక్ కంపోజిషన్ ఆఫ్ ఎస్ రాజేశ్వరరావు, అండ్ హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పైనియర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ మ్యూజిక్, రినౌండ్ ఫర్ బ్లెండింగ్ కర్ణాటిక్ క్లాసికల్ ఇన్ఫ్లుయెన్సెస్ విత్ లైట్ ఎక్సెసిబుల్ melodies like the one that you just listened to. I think you heard those few notes which really, really were the highlight of the song here as well. So he blended all of those and created timeless compositions that continue to enchant generations of listeners. His music is celebrated for its excellence, rich orchestration, and unforgettable melodic appeal. That was Neeve Jabali, a timeless romantic classic brought to life by the musical genius of S. Rajeshwar Rao. Well, of course, with its moonlit charm and unforgettable melody, it remains as one of Telugu cinema's most cherished love songs. The cast there in the movie included Sobhan Babu and Jayaprada, lyricist Dasharathi Krishnamacharyalu, the singers were S.P. Balasubramaniam. You could never, ever miss out. Oh my God, you know, that particular line in that song there. And of course, the nightingale-like voice of P. Sushila. I hope you enjoyed this classic throwback on Lotus FM's Sangeetha Nilayamu. Stay tuned.
1: Share the experience.
0: సో నీవే జాబిలి, నీ నవ్వే వెన్నెల అంటే నీవే జాబిలి, యు ఆర్ ద మూన్, అండ్ నీ నవ్వు, యువర్ స్మైల్, నవ్వు అంటే స్మైల్, నీ నవ్వే వెన్నెల, ఇట్స్ లైక్ ద మూన్ లైట్. హౌ బ్యూటిఫుల్. వెల్, యాజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లైన్, Molly sends me a message to say, what a lovely song and a cute heart emoticon. So thank you very much. I don't often read messages at this time of the show, but I think I had to do with this one. So keep your messages coming in on 0716137803. Alage, ee roju mana Telugu paathamlo manamu nerchukone padamu. పదే పదే ఇది మీకి నచ్చింటే, మీకి గురుతయింటే ఈ పదము, మీరు మన పాఠంతో నేర్చుకుంటే దాన్ని ఒక చిన్న ధ్వని సందేశం నాకు తప్పక పంపేయండి. 0716137803 ఈ నంబర్ ద్వారా. అలాగే మీరు ఇంకేమైనా మీ సందేశాలు ఉంటే నాకు ఒక చిన్న ధ్వని సందేశం లేదా ఒక చిన్న సందేశం కూడా పంపేయచ్చు. దానికి కూడా మన వాట్సాప్ నంబర్ 0716137803. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ వీ డూ హియర్. అండ్ ఇఫ్ యూ మిస్డ్ అవుట్ ఆన్ ద తెలుగు లెసన్, యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు ద వెబ్సైట్ www.lotusfm.co.za. Click on the podcast tab and listen to all of the beautiful song explanations and the magic word of the day in the feature of a Telugu lesson. Well, for now, I'm taking you back to the 2000s era in a beautiful song called Maru Mallela Vana.

మల్లెపూల పరిమళంలా మనస్సును హొత్తుకునే ప్రేమ గీతం ఇది మరు మల్లెల వాన. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఫ్రమ్ ద మూవీ కాల్డ్ సోలో. ద సింగర్ ఈజ్ హేమచంద్ర అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ మనీష్ శర్మ. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య. కాస్ట్ ఇన్ దిస్ మూవీ వెన్నరా రోహిత్ అండ్ నిషా అగర్వాల్. దాట్ ఈస్ అ సూదింగ్ మెలడీ దట్ క్యాప్చర్స్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లవ్ అండ్ ద వార్మ్త్ of togetherness. Stay tuned to Lotus FM for more timeless Telugu melodies that touch the heart and linger the soul right here.